0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ప్రపంచం సీతారాం వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. కార్యక్రమంలో ముందుగా వినండి తెలిసి రామ చింతన, పూర్ణచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic flute recital by Shri Prapancham Sitaram. He is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri D. Seshachari on madangam. Shri Sitaram begins his flute recital with Telisi Rama Chintana, a composition of Tyagaraja Swami in Rag Purnachandrika set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ప్రపంచం సీతారాం వేణుగానం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. కార్యక్రమంలో చివరిగా వినండి నిను వీణా గతిగానా, కళ్యాణి రాగంలో సుబ్బరాయ శాస్త్రి రచన ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ ప్రపంచం సీతారాం. హీ ఈస్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ డి శేషాచారి ఆన్ మృదంగం. శ్రీ సీతారాం కంక్లూడ్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ a composition of Subbaraya Shastri, Ninuvina Gatigana, in Rag Kalyani, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ప్రపంచం సీతారాం వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ ప్రపంచం సీతారాం. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ డి శేషాచారి ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫార్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Veena Recital by Sri Mokkapati Nageswara Rao. Mridangam support is by Sri Dandamudi Ramamohan Rao. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ దండమూడి రామమోహన్ రావు. ఫస్ట్ లిజన్ టు తెలిసి రామ చింతన ఇన్ పూర్ణచంద్రికా రాగం సెట్ టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కార్యక్రమంలో ముందుగా తెలిసి రామ చింతన పూర్ణచంద్రికా రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ మొక్కపాటి నాగేశ్వరరావు కంటిన్యూస్ ద వీణా రిసెటల్ విత్ మేరు సమాన ఇన్ మాయామాళవ గౌళరాగం సెట్టు అదితాళం త్యాగరాజస్వామి కీర్తన. మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాచక చేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మేరు సమాన మాయామాళవ గౌళరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఆన్ రాగం ఛానల్ యు హావ్ హర్డ్ ద వీణా రిసైటల్ ఆఫ్ శ్రీ మొక్కపాటి నాగేశ్వరరావు. మృదంగ సపోర్ట్ ఇస్ బై శ్రీ దండమూడి రామమోహన్ రావు. దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 డిటిహెచ్. రాగం ఛానల్ లో మీరింతవరకు మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాజ కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ దండమూడి రామమోహన్ రావు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యువటూరి విజయేశ్వరరావు వయలిన్ వాద్య కచేరి వింటారు. వయలిన్ సహకారం శ్రీ కెవిఎస్ ప్రసాదరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి నరసింహం. కార్యక్రమంలో ముందుగా వినండి చలమేళ నాటకురంజి రాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Carnatic classic violin recital by Shri Yivaturi Vijeshwar Rao. He is supported on violin by Shri K.V.S. Prasad Rao and accompanied on mridangam by Shri V. Narasimham. Shri Vijeshwar Rao begins his violin recital with Chalamela, a varnam in Ragnata Kuranji set to Aditaal.

0: ఇప్పుడు వినండి మనసా ఎటులోర్తునే రాగం మయమారుతం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు మనసా ఎటులోర్తునే, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ మలయమృతం, సెట్ టు రూపక్తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి. ఏ మాటలాడినా యదుకుల కాంభోజి రాగం, త్రిపుట తాళం, మువ్వలూరి సభాపతి అయ్యర్ జావళి.
1: శ్రీ విజేశ్వరరావు కంక్లూడ్స్ హిస్ బ్లెండ్ రిసైటల్ విత్ ఎ జావళి ఆఫ్ మువ్వలూరి సభాపతి అయ్యర్. ఏ మాటలాడినా ఇన్ రాగ్ యదుకుల కాంభోజి సెట్ టు త్రిపుట తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ యువటూరి విజయేశ్వరరావు వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ కెవి ప్రసాదరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి నరసింహం.
1: యు వర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ రిసైటల్ బై శ్రీ యువటూరి విజయేశ్వరరావు. హీ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కెవిఎస్ ప్రసాదరావు అండ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వి నరసింహం.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు విల్ నౌ లిసన్ టు కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్ బై స్టాఫ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల అద్యకుష్టి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్ బై స్టాఫ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
2: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.